0: మరి ఇండియాకో జీతం బ్యాటింగ్ ఇండియాకి బ్యాటింగ్ మే ఏక్ స్లాక్ ఠీక్ నహీ హై. కుచ్ మ్యాచో మే భారతీ ఫూల్మాలి ఖేల్ రహే హై, కుచ్ మ్యాచో మే యస్తికా భాటియా ఖేల్ రహే హై, లేకిన్ ఇన్ దోనో భీ అచ్చి పర్ఫార్మెన్స్ నహీ దే రహే హై. ఇన్కే అలావా ప్రతికా రావల్ అనుష్కా శర్మకు ట్రై కియా జానా చాహియే, యే తో మేరా మాన్నా హై. ఆప్ క్యా కహతే హై?
1: जी हाँ, एक बढ़िया पॉइंट.